ప్రేమకో మనభరి ఉన్కై స్పర్శకో కలుదలి అల్మల్ అల్మల్ మనభరి ఎవటా మంచికో కొల్దొలి అల్మల్ అల్మల్ మనభరి ఎవటా మంచికో కొల్దొలి అల్మల్ అల్మల్